నక్కు అత్త అహు చీడ చీడి నక్కు అత్త లాడిగూడి నక్కు అత్త చీడ చీడి నక్కు అత్త.